ఉదయహతాయి వినాన్ని తెస్తున్నాయి జాతికలు ఉత్తరాయి మనల్ ఈగా తిరిగట్టులు వాసనావంత అంకటిక బలాన్ని అన్ని బలము ఈ దవసి మహాజన సంపదగా తనం మిన్న వాసనావంత అంకటిక టికెట్టికి బలం తీనదకిల ఆరు అక్షరతిక అంక హత అంక తూన అంక హతర అంక తూన అంక ఎక్క సహ అంక హాయ్ ఇవాగ మీలాంటి అభిబలాన్ని గోవిసెత్తులు ఉత్తరాయి క్యూ అక్షరతిక అంక తీసతర అంక హతలిస్తాయి అంక పనసిక సహ అంక హెట హతర్ మెగా పవర్ ఎన్ అక్షరతిక అంక దహస్య ప్రసాద అంక జయాంక అంక దాహత అంక దహనవే అంక పనహస అంక హెత్తే హయ ధన నిదానే గతనం దెదహస్ దెసియ అనూవన దినం వారి యు అక్షరతిక అంక హెటహతర అంక హెటహత అంక హెత్త దిగస అంక హెత్తే హత ఇటు పాస్ అవి బలాన్ని హదహనులతరయ్య వృష్టికల అగ్నేత్తిక జాగ్రహయ అంక అంక దిక అంక దహసే అంక విస సహ అంక తెస్ హతర అద సంపద గతనం అంక ఇక అంక హయ అంక తున అంక ఇక అంక హయ అంక హతర అంక తున అంక ఇక అంక హయ సహ ఆరక్షరే ఇవగేమ జే అక్షరే సహితవ జయ లొతర ఏ దవసి దినం మెద్ద జాగ్రహ ప్రతిఫలే జయ అక్షరే జయాంక అంక బిందు అంక నవే అంక పహ సహ అంక పహ అవసాన వశే నవి వలన శుభ దవసాక లొతర ఏ దవసి దినం మెద్ద కన్యాలగ్నే సహితవ జాగ్రహ అంక అంక తిస్సిక అంక తిస్ సత సహ అంక హతలిస్ పహ జాతిక లొతరాయి మండల తిక్క వాదత్ వెడి వెడి ఎన్న టికెట్ పత్మిల దీగన్న ఏమనో తోడుపులు అంక వక్తినో కోటిపతి ఎక్ లక్షపతి ఎక్ విన్న మీ దవసాల మహాజన సంపద తమై వెడిపురముగా నోని ఇది రూపాయలు హతలియకి వాడ దినుముకటి యాగీయ సనసీమాక లభిన ముగ్గురు రొటే సంవర్ధన కార్యదిత్ మహాజన సంపత జాతికలు ఉత్తరాయి మండలమే నిరంతరం లోకుద